ఆకాశవాణి ఢిల్లీ ఎఫ్ఎం గోల్డ్ ఛానల్ స్వాదశంలో ఈ మెగాహెర్ట్జ్ పర్ వక్త్ హో చుకా హై ఠీక్ 4:55 ఔర్ 2 సెకండ్ మహఫిల్ హై అరుణిమా కీ. కహతే హై కభీ కభీ కిసీ కీ ఆంఖోం మే ఐసా క్యా దిఖ్ జాతా హై కి దిల్ అచానక్ ఖామోష్ హో జాతా హై, నా కోయి బాత్ నా కోయి వాదా బస్ ఏక్ నజర్ ఔర్ దిల్ కో లగ్తా హై జైసే సామ్నే వాలా బహుత్ కుచ్ కహ్ గయా హో. मोहब्बत की सबसे खूबसूरत बात शायद यही है, यह हमेशा लफ्ज़ों की मोहताज नहीं होती. कभी एक मुस्कान, कभी एक नज़र और कभी आंखों की खामोशी ही दिल का इजहार बन जाती है. ऐसा ही एक बेहद खूबसूरत नगमा किशोर कुमार साहब और लता जी की आवाज़ में आपके लिए.